ఉపమా మహా కలగీధర పాతశాహ కహిందే నే అకాల పురుఖ తూ రాజ్యాం దా రాజా తూ సూర్జాం దా సూరజ తూ దేవతాం దా దేవతా తేరీ ఉపమా బడీ మహాన్ హై।